0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: మా ప్రియమైన శ్రోతలందరికీ మా నమస్కారములు. ఎలా ఉన్నారు? ఈరోజు మీ సౌందర్య లహరి కార్యక్రమంలో మీ చెలిగిరి శాలిని మీ తోడుగా ఉంటుంది. మీ మధ్యాహ్న వేళను మధురమైన భావాలతో, ఉపయోగకరమైన చిట్కాలతో నింపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా సంగీతం, ఆరోగ్యం, అందం, ఆత్మవిశ్వాసం, మెంటల్ హెల్త్, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో ఈ అరగంట మీతోనే ఉంటాం. వింటూ ఉండండి.

ఈరోజు మీకోసం సౌందర్య చిట్కా. చలికాలంలో కానీ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఎక్కువసేపు ఏ ఉండేవారికి కానీ చర్మం త్వరగా ఎండిపోతుంది. అలాంటప్పుడు ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్లో కొన్ని చుక్కల బాదాం నూనె కలిపి, ఆల్మండ్ ఆయిల్ కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తేమతో నిండుగా ఉంటుంది. అందమంటే కేవలం మేకప్ కాదు, ఆరోగ్యంగా ఉండే చర్మమే నిజమైన అందం.

ఈరోజు ఆరోగ్యం పానీయం అంటే వర్షకాలం చలికాలంలో తరచూ జలుపు గొంతు ఇబ్బందులు వస్తూ ఉంటే ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా అర స్పూన్ తేనె చిట్కేడు మిరియాల పొడి కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే గొంతుకు ఉపశమనం కలిగించడంతో పాటు శరీరానికి కూడా వెచ్చదనాన్ని ఇస్తుంది. ప్రయత్నించి మాకు చెప్పండి.

ఈరోజు మీకోసం వంటింటి ఒక చిట్కా. ఈరోజు సులభమైన ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి తెలుసుకుందాం. ఉడికించిన శనగలు, ఉల్లిపాయ, టమాటర్, కొత్తిమీర, నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి ఒక చాట్లా తయారు చేసుకోండి.

ఐదు నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం రుచికరంగానే కాకుండా ప్రోటీన్స్లు కూడా సమృద్ధిగా అందిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.

అవునండి శ్రోతలు, ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు ప్రసారం. ఇప్పుడు ఆదివారికి ఒక చిన్న మాట. ఒక కుటుంబాన్ని అందంగా నిలబెట్టేది ఇంటి గోడలు కాదు, ఆ ఇంట్లో చిరునవ్వుతో ఉండే మహిళ. అయితే అందరి కోసం పరిగెత్తే ఆ మహిళ తన ఆరోగ్యాన్ని, తన అందాన్ని, ఆనందాన్ని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి కదా. రోజుల్లో కనీసం కొంత సమయాన్ని మీకోసం కేటాయించండి. అది స్వార్థం కాదు, స్వీయ సంరక్షణ.

ఇవాళ సౌందర్య లహరి కార్యక్రమంలో చెప్పుకున్న చిన్న చిన్న చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, అందంగా నవ్వుతూ ఉండండి. మరిన్ని మంచి విషయాలతో వచ్చే వారంలో

అది ఇదే రోజు అంటే గురువారం ఇదే సమయంలో మళ్ళీ ముందుకు వస్తాను మీకోసం మీ గిరిశాలిని. అప్పటి వరకు మీ చెల్లమ్మ గిరిశాలిని సెలవు తీసుకుంటున్నది. నమస్కారం, ధన్యవాదం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: నమస్కారములు. మనసును మురిపించే మధుర స్వరాలు, కాలం చిరపలేని గీతాలు, తరాలు మారిన తమ మాధుర్యాన్ని కోల్పోని అమూల్యమైన సంగీత సంపదతో మీ ముందుకు వచ్చినది స్వరాల వేదిక. నేను మీ స్నేహితురాలు వర్ష. మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలకు ఒక పాట అద్దం పడుతోంది. ఒక స్వరం వినగానే మన చిన్ననాటి విధులు గుర్తుకొస్తాయి, కుటుంబ సభ్యులతో గడిపిన సాయంత్రాలు గుర్తుకొస్తాయి, రేడియోలో పాట కోసం ఎదురు చూసిన రోజులు గుర్తొస్తాయి. ఈరోజు కూడా అలాంటి మరపురాని గీతాల వెంట ఒక అందమైన సంగీత యాత్ర చేద్దాం. మరి ఆ మధురమైన ప్రయాణాన్ని తొలి గీతంతో ప్రారంభిద్దాం.

ఒక మంచి పాటకు కాలంతో పని ఉండదు. అది ఎప్పుడూ విన్నా హృదయాన్ని హత్తుకుంటుంది. అందుకే దశాబ్దాలు గడిచిన కొన్ని గీతాలు ఇంకా ప్రతి ఇంటిలో వినిపిస్తూనే ఉంటాయి. ఆ పాటల్లోని భావం, స్వరం, సాహిత్యం ఇవన్నీ కలిసినప్పుడే ఒక సంగీతం, ఒక గీతం చిరంజీవిగా మారుతోంది.

గాయకుడి స్వరం ఒక పాటకు జీవం. ఒక్కో గాయకుడు తన ప్రత్యేకమైన గానంతో లక్షలాది హృదయాల్లో స్థానం సంపాదించారు. వారు పాడిన ప్రతి గీతం ఇప్పటికీ కొత్తదనాన్ని కోల్పోకుండా సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. మనం ఈరోజు వింటున్న ప్రతి పాత పాట వెనుక ఎన్నో గంటల సాధన, అంకితభావం, సంగీతంపై అపారమైన ప్రేమ దాగి ఉంది.

సంగీతానికి వయస్సు లేదు, సరిహద్దులు లేవు, భాషలకు అతీతమైన శక్తి ఉంది. ఒక మంచి పాట అపరిచితులను కూడా దగ్గర చేస్తోంది, ఒక కుటుంబాన్ని ఒక చోట కూర్చోబెడుతోంది, ఒక జ్ఞాపకాన్ని జీవితాంతం నిలబెడుతోంది. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.